0: that frees up even more pixels for personalization and an inventory of features to up your game at every level. Like GX Control to help rein in your resources with integrated limiters for RAM, CPU, and network. A sidebar for direct access to your favorite side quests, streams, and posts. And built-in privacy tools like ad and tracker blockers and free no-log VPN. Check into GX Corner for the latest news, deals, and free games. But what really makes our hit different is mods. Giving you the power to change everything from animated wallpapers to themes, sounds, music, and shaders. So you can change everything. Get Opera GX.
1: వెనకల వంగిపోయి ఉండేవి.
2: అవన్ నాలుగు కాళ్ళలే నడకరవన్.
1: వాడు నాలుగు కాళ్ళతో నడుచు
2: ఏలిమి నిక్క ముడియాదు.
1: లేచి నిలబడలేని స్థితి.
2: అవడి పెరవిలయే కాల్ పాదికపడ్డారు.
1: పుట్టుకతోనే కాళ్ళు దెబ్బతినింది.
2: ఆగవే కాల్ వళైందరు.
1: అంచేత కాళ్ళు వంకరిపోయాయి.
2: నమ్మై పోల నడక ముడియా.
1: మనమలే సరిగ్గా నడిచేవాడు కాదు.
2: అన్న మగని అళైతు కొండు వన్నారు.
1: ఆ కుమార్ని వెంట పెట్టుకొచ్చిందా తల్లి.
2: మాస్టర్ అయ్యా జోమండయ్యా
1: నా కొడుకే ప్రార్థించయ్యా.
2: అవి సున్నారు పాట పాడరాంగ.
1: ఆయన అన్నాడు పాటలు పాడుతున్నారే.
2: అదన పెరగ వసనతే ప్రసంగం.
1: దాని తర్వాత నేను వాక్యం చెప్తాను తల్లి.
2: కడైసలదాన్ని చూమన్నవే.
1: చివరిగానే ప్రార్థన చేస్తాను.
2: వసనత కేళంగా
1: వెళ్ళి కూర్చొని వాక్యం వినమ్మా అన్నాడు.
2: అవును.

0: అవనడు, కాదయ్యా ఇప్పుడే ప్రార్థన చేయండి,
1: రెంబ దూరం
0: చాలా దూరం నుండి వచ్చానయ్యా,
1: కోట ముడించి పోరకు బస్సు వసతి ఇల్లే,
0: కోట ముగించాక బస్సు వసతి లేదయ్యా,
1: ఇప్పుడే జోమండి,
0: ఇప్పుడే ప్రార్థించయ్యా,
1: రెంబ తొందర పడ్డాంగ,
0: చాలా తొందర పెట్టింది ఆ తల్లి,
1: ఉడనే అంత పైన వా తమ్మిని కోపెట్ట,
0: వెంటనే ఆ పిల్లవాని రా తమ్ముడు అనిపించి
1: అవును అప్పుడే తవళకుండే వంద,
0: వాడు అలా నాలుగు కాళ్ళతో పాకుతూ వచ్చాడు,
1: అవునే పాత ఉనకి ఎదుకాక నా జమిక వేండమని కేట,
0: ఆయన చూసి నేను నీకు దేనికో ప్రార్థించాలయ్యా అని,
1: ఉనకెన్న వేణం,
0: నీకేం కావాలి,
1: నా ఎదుకా జమిక
0: దేనికో నేను ప్రార్థించాలి,
1: అవునవరే పాత,
0: ఆ కుర్రోడు ఆయన చూసి
1: అయ్యా నా పరిశుద్ధావి నరపబడిన జోమణగా,
0: నీ పరిశుద్ధాత్మ చేత నింపబడుకు ప్రార్థించండి అయ్యా,
1: ఆవిడ తాయారు సొల్రంగ సుఖమాగరికి జబికడు,
0: తల్లి గారు ఉంటుంది వాడు కాలు బాగుపట్టు ప్రార్థించయ్యా,
1: అవన్ కేకరా ఎనకి పరిశుద్ధావి అభిషేకమైన నరపడిన జబి,
0: అతను అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ అభిషేకం చేత నేను నింపబడాలని ప్రార్థించండి,
1: రొమ్ప సంతోషం,
0: ఆయన చాలా సంతోషం వేసింది,
1: ఎవ్వడో ముఖ్యమైనదే కేకరా,
0: ఎంత ప్రాముఖ్యమైనది అడిగాడు,
1: నా పవనగా జబికరా,
0: నేను నీకు ప్రార్థిస్తాను,
1: నీ కన్నముడి జోమణ
0: కళ్ళు ముసుకుని ప్రార్థించు,
1: యేసువే నేను నరపొని కేళ్ళు,
0: యేసయ్యా నన్ను నింపుమని అడుగు,
1: ఎవరి కరం అయితే జబికారమే,
0: ఆయన చేతులు చాచి ప్రార్థించు,
1: పరిశుద్ధావిలే నరంబి,
0: వాడు పరిశుద్ధాత్మ చేత నింపు,
1: అన్య భాషలే జబికారమే,
0: అన్య భాషల్లో ప్రార్థించు మొదలు పెట్టి,
1: అండవరైన వాలిబని నరపు,
0: ప్రభా యవనసు నింపు,
1: అవను తాగతోడే కేడుకరా,
0: వాడు దాహంతో అడుగుతున్నాడు,
1: అవని నరపు, అండు
0: వాడిని నింపు ప్రభా,
1: పరిశుద్ధావి అవన్ మేల అనుపంగా, అండు
0: పరిశుద్ధాత్మ మీద పంపించు,
1: ఐదు పత్తు నిమిషం చూడమండి,
0: ఒక ఐదు పది నిమిషాలు ప్రార్థించు,
1: జబ ముడిచి కన్నెత్తారందా,
0: ప్రార్థన కళ్ళు ధరిస్తే
1: మున్నాలు అవనే కానవిల్లే,
0: ముందున్న వాడు కనబడలా,
1: అవి ఎంగ పోనా
0: పోయాడని చూసి
1: తుళ్ళి కొదిత నడన మాటి తొదితుకుండ,
0: వాడు చంగున గంతులు వేస్తూ నాట్యం ఆడుతూ ప్రభుని స్తుతింపసాగే,
1: అవ నల్ల కాలు నేరం కాలాగ మారిబిట్టారు,
0: వాడు కాలు తిన్నని కాలుగా సరైన కాలుగా మార్చబడి,
1: ఇప్పుడు ఎడుంద నెరుక ముడిగరాదు,
0: ఇప్పుడు వాడు లేచి నిలబడగలుగుతున్నాడు,
1: నడక ముడిగరాదు,
0: ముందున్న ఇప్పుడు నడవగలుగుతున్నాడు,
1: ఆవిలే నరంబి ఆండవరై తొదికరా,
0: ఆత్మలో నింపబడి ప్రభుని స్తుతి,
1: తాయారుకి పెరిగే సంతోషం,
0: తల్లి గారి గొప్ప సంతోషం,
1: కూటతులు అమర్ద ఎల్లారూ పాకరాంగ,
0: కూటల్లో కూర్చున్న వారు అందరూ చూశారు,
1: తమిళందు కొండ వాలిబనే ఎలిమి నడకరా,
0: ఇప్పుడు నాలుగు కాళ్ళతో పాకుతూ వచ్చిన వారు చక్కగా
1: సుగతుగాకవే జమికెళ్ళాయి,
0: స్వస్థత కొరికే ప్రార్థించాలా,
1: ఎప్పుడు ఎంత అద్భుతం నడంది,
0: ఎలా ఈ అద్భుతం జరిగింది,
1: ఆవియానవరు ఎంగు అంగే విడుదల,
0: పరిశుద్ధాత్ముడు ఎక్కడో అక్కడ విడుదల,
1: ఆవియానుడి వల్లమ ఎర్రంగ ముళదు కట్టగలు అరుకపడం,
0: పరిశుద్ధాత్మిక శక్తి దిగొచ్చున బంధకాలు తెంచివేయబడు,
1: బాధికపడ్డ ఉరుపు పొదు ఉరుపగలై మారుం,
0: ఆవియములు నూతనమైన ఆవియములుగా మారును,
1: పరిశుద్ధ ఆవియానవర్ నమ్మీది ఎరంగమొలదు,
0: పరిశుద్ధాత్మ మీదకి దిగి వచ్చినప్పుడు
1: ఎల్లా వ్యాధిని కట్టగలు అరుకబడం,
0: వ్యాధిక బంధకాలన్నీ తెంపివేయబడు,
1: ఆస్తమా వ్యాధిగల్ వెలగం,
0: ఆస్తమా వ్యాధి తొలగిపోవును,
1: క్యాన్సర్ వ్యాధిగల్ మరయం,
0: క్యాన్సర్ జబ్బులు మాయమగును,
1: కాల్గల్ సైలట కాల్గల్ సైల్బడం,
0: చచ్చుపట్ట కాళ్ళు పని చేయును,
1: కొరుటు కంగల్ తెలివాన పార్వై అడయును,
0: కొట్టి కణులు స్వస్థమైన కనుచూపు పొందుకును,
1: చెవిటి కాదుగల్ తెరకబడు,
0: చెవిటి చెవులు తెరవడును,
1: దేవుని తమ్ముడి ఆవియై అనిపియే నమ్మై ఉయిర్పిక్కరు,
0: దేవుడు తన ఆత్మను పంపించే మనల్ని జీంప చేయును,
1: అవర్ ఉయిర్పిక్కరు ఆవియానవర్ ఎందు వేదం సొల్లుగరు,
0: ఆయన జీంప చేయు పరిశుద్ధాత్మని
1: నమ్మ యేసువే ఎందు కోపడం బడదు,
0: యేసయని మనం మరమెట్టేటప్పుడు
1: ఆవియానవర్ దా నమ్మకొల్ల ఎరంగి అద్భుత విడుదలై తరగరు, మనకు
0: వచ్చిన అద్భుతం చేయబోతున్నాడు,
1: ఇందకి అంద ఆవియానుడి వల్లమై నమతయల్ బలమాయ రంగ పోగరు,
0: నేడు ఆ పరిశుద్ధాత్మ శక్తి మన మధ్య బహుబలంగా దిగి రాబోతుంది,
1: అవర్ ఎరంగ విడుదలై ఉండాగం,
0: ఆయన దిగుచ్చంలోకి విడుదల కలుగుతుంది,
1: నోయిగల్ మరయం,
0: వ్యాధులు మాయమైపోవు,
1: పిల్లిసుని కట్టుగలు అరుకబడు,
0: శత్రు శక్తులు తెప్పివేయబడు,
1: అశుద్ధ ఆవిగల్ తానాయి విలగం,
0: అపవిత్రాత్మలు తానుగా తొలగిపోవు,
1: పరిశుద్ధ ఆవియానుడి వల్లమై అవ్వళ్ళవు పరిదానది,
0: పరిశుద్ధాత్మ శక్తి అంత గొప్పదై ఉండును,
1: దేవనంద వల్లమే ఉంగుడి కొడుక విరుంబగరు,
0: దేవుడు అట్టి శక్తిని మీకు ఇవ్వాలని కోరుతూ
1: అవర్ సొన్నారు పరిశుద్ధ ఆవియ పెట్టుకోళ్ళంగ,
0: ఆయన చెప్పాడు పరిశుద్ధాత్మ పొందుకునుడి,
1: పరిశుద్ధ ఆవియ పెట్టుకోళ్ళంగ,
0: పరిశుద్ధాత్మ పొందుకునుడి,
1: కడైసే నాట్కళిల్ మాంసమాన యావర్ మేలే ఆవియ ఊర్చువేన్ అంటే సొల్లుగరు,
0: అంత్య దినములో సర్వ శరీరం మీద కాత్మను కుమ్మరించదని నేను చెప్పాను,
1: యోవేల్ 2:28 అదే వాసిగరు,
0: యోవేల్ గ్రంథం 2:28 మనం చదువుతున్నాం,
1: దేవుని తమ్ముడి ఆవి ఉంగుడి మీద ఊర్చ విరుంబగరు,
0: దేవుడు తన కాత్మను మీ మీద కుమ్మరించాలి,
1: ఆవియానవర్ వరుంబులదు,
0: పరిశుద్ధాత్మడు చున్నప్పుడు
1: విడుదలై నమకు ఉండాక,
0: విడుదల మనకు కలుగును,
1: యారు ఎన్న విడుదలై ఆక్కువా,
0: ఎవరు నన్ను విడిపించగలరు,
1: ఆవియానవర్ వరుంబులదు విడుదలై ఉండాక,
0: పరిశుద్ధాత్మడు వచ్చుచున్న మనకు విడుదల కలుగును,
1: ఇందుకు ఉంగుడికి విడుదలై నాళ్,
0: ఈ రోజున మీకు విడుదల దినం,
1: ఇందుకు ఉంగుడికి విడుదలై కొడుకు యేసు ప్రత్యక్షమై వందరు,
0: ఈ రోజున మీకు విడుదల ఇచ్చుడుకు యేసయ్య ప్రత్యక్ష నిశ్చయంగా మధ్య కూర్చున్నారు.
1: విడుదలై పెట్టుకొల్ల పోగరీ,
0: నేను మీరు విడుదల పొందుకోబోతున్నారు.
1: యేసు క్రీస్తు విడుదలయాకినాల్ మెయ్యాగవే విడుదలై,
0: యేసు క్రీస్తు విడుదల ఇచ్చినంతే నిజంగానే విడుదల.
1: యేసు క్రీస్తువిన్ రక్తం సగల పాపంగళే నీకి నమకు విడుదలై కొండు వరం.
0: యేసు క్రీస్తుకి రక్తము సమస్త పాపమును తొలగించి మనకు విడుదల తీసుకొని,
1: యేసువే నాకు విడుదలై వేండం.
0: యేసయ్యా నాకు విడుదల కావాలయ్యా.
1: ఎనకాగ సిందపట్టముడి రక్తం ఎన్నై కళువ వేండం.
0: నాకై చిందించబడిన నీ రక్తము నన్ను కడగాలయ్యా.
1: ఎన్ మీద ఉండే రక్తత్తిన్ వల్లము ఇరంగ వేండం.
0: నా మీద నీ రక్తం నందుగల శక్తి నా మీద దిగి రావాలి.
1: ఎనకి నా మరుబానత్తిల ఇంద విడుదల వేండం.
0: నాకి కసార అలవాటు నుండి ప్రభా నాకు విడుదల కావాలి.
1: ఓదే వస్తుగల ఇంద విడుదల వేండం.
0: మత్తు వస్తువుల నుండి ప్రభా పదార్థము నాకు విడుదల కావాలి.
1: పెరుమై రహస్య పాపత్తిల ఇంద విడుదల వేండం.
0: నా రహస్యమైన పాపం నాకు విడుదల కావాలయ్యా.
1: ఎన్నాల ఇంద పాపత్తే విడ ముడియవల్ల.
0: నేను ఈ పాపాన్ని విడిచిపెళ్ళకపోతే
1: ఎనకు ఒక విడుదల వేండం.
0: నాకు విడుదల కావాలి.
1: నీళ్ళు విడుదలకాక విరుపతోడి జబితాల ఆండవర కట్టాయే సేవా.
0: మీరు విడుదలతో ఆశించి మీరు కోరి ప్రార్థిస్తే ప్రభు ఖచ్చితంగా మీకు
1: ఇచ్చి విరుంబగరాయా ఎంద ఆండవర్ కేడకరా.
0: నువ్వు కోరుచున్నావని ప్రభు అడుగుతున్నాడు.
1: పాపతలంద విడుదల వేండం.
0: ఈ పాపం విడుదల కావాలి.
1: పాప పలకతలంద విడుదల వేండం.
0: పాప పలవాటు నుండి విడుదల కావాలి.
1: పాప గుణతలంద విడుదల వేండం.
0: పాపపు గుణము నుండి నాకు విడుదల కావాలి.
1: కోపం ఎరిచల్ సండైகள் వైరాగ్యங்கள் பகைகள் புறங்கூறுதல் இந்த பாப குணங்கள் என்னை விட்டு மாற வேண்டும்.
0: ఈ కోపము క్రోధము సాడీలు ఇక నిందలు ప్రతి విధమైన అసూయ ద్వేషముని నాకు విడుదల కావాలి.
1: ఎన్నాళ్ళు ఇంత పాపత్తి విడ ముడియవల్లే.
0: నేను ఈ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నా.
1: పాపం అని తెలియగరదు.
0: ఈ పాపం అని తెలుస్తుంది.
1: అన్న పాపం ఎన్నై మేర్కొళ్ళుగరదు.
0: కానీ పాపము నన్ను జయిస్తుంది.
1: ఇందుకే నాకు ఒక విడుదల వేండం.
0: నేను నాకు ఒక విడుదల కావాలి.
1: యేసు విడుదల కొడుకవే ఇరంగి వందరుకరా.
0: యేసు విడుదల ఇచ్చుడికి దిగి వచ్చున్నాడే.
1: ఉంగళకాగ సిలువలే తనే బలియాయ్ కొడతా.
0: మీ కొరకు సిలువలో తను తాను అప్పగించుకునేను.
1: ఉంగళ విడుదలయాక తన రక్తత్తై సిందినార్.
0: మిమ్మల్ని విడిపించుకు తనకి రక్తాన్ని చిందించి
1: விரும்புகிறார்கள் எத்தனை பேர்
0: கோரிக்கை வாரு எந்த மந்தி
1: நிற்கிற இடத்தில் வலது கரத்தை